0: చాలా ఎవ్రీ టైమ్ ఇంకేజ్ ఇంకేజ్ ఇంకే.
1: గుడ్ మార్నింగ్ డాక్టర్. అప్పుడు పేషెంట్ అడ్మిట్ కర్ణాజీ.
0: పేషెంట్ గిటార్.
1: ఓ బస్ స్టాండ్ పేజీ బస్ స్టాండ్.
0: ఓ బస్ స్టాండ్ పర్ ఓ టూమ్ పేషెంట్ కా స్టాండ్
1: పర్. బస్ కి క్యూ మే థా జీ. బస్ ఆయా కండక్టర్ బోలా ఏక్ ఆద్మీ ఏక్ ఆద్మీ. హమ్ ఉస్కో రిక్వెస్ట్ కర్తా బస్ స్టార్ట్ హో గయా జీ.
0: కిత్నా బచ్చా లోగ్ హై?
1: సిక్స్.
0: ఓన్లీ సిక్స్?
1: సబ్కా డాటర్ హై డాటర్. హమారా ఫ్రెండ్ బోల్తా ఉమీద్ పే దునియా కాయమ్.
0: డెన్ డెన్
1: ఎవరీ టైమ్ లడకా కా ఉమీద్ మే సిక్స్ డాటర్ ఆ గయా డాక్టర్.
0: ఓ సాట్వా కే వాస్తే తో మీటర్ ఆయా?
1: అయ్యయ్యో ఇదర్ తో లడకే కే వాస్తే ఆయా జీ.
0: అరే ఇదర్ కోయి గారెంటీ లడకే కే బాబా?
1: యాప్ కా మెటర్నిటీ హోమ్ తో టాప్ డాక్టర్ టాప్.
0: బస్ బస్ కాయ కో మస్కా లగా?
1: మస్కా నహీ డాక్టర్. అపున్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ కా ఆద్మీ. శహర్ కే సారే మెటర్నిటీ హోమ్ కా డేటా కలెక్ట్ కియా జీ. లడకే కా టాప్ ఎవరేజ్ ఆపకే మెటర్నిటీ హోమ్ కా జీ.
0: క్యా మగజ్ మారీ జెంటిల్మెన్. హమారా ఇక్కడ కోయి బెడ్ పన్ ఖాళీ నహీ ఔర్ కోయి స్టాఫ్ పన్ నహీ.
1: ప్లీజ్ డాక్టర్ అపున్ కో సాత్వా డాక్టర్ నహీ మాంగతా.
0: హమ్ బోలా నా ఖాళీ పెలీ మగజ్ మారీ నహీ మాంగతా బాబా. సంజా దూసరీ జగ జాఓ.
1: యే దూసరా జగా హోతా జీ తో ఇదర్ కాయ కో ఆతా డాక్టర్ జీ.
0: మై గాడ్ జోసెఫ్ జోసెఫ్
1: జీ
0: హటాఓ హటాఓ ఇస్ మగజ్ మారీ కో యాసే హటాఓ బాబా.
1: అయ్యో ఆప్కో ఆప్ హమ్కో మగజ్ మారీ బోల్తా జీ.
2: తో తుమ్కో మగజ్ కా టానిక్ బోలా జీ.
1: యా యా యా దేఖో హమ్ బడా ఖరాబ్ ఆద్మీ.
2: దేఖో హ అపున్ భీ అచ్చా ఆద్మీ నహీ హై.
1: దేఖో దేఖో మేరే కో హాత్ నహీ లగానే కా మే తుమ్కో